0: గారే గారే
1: యా గరబడే
0: గారే గారే
1: యా సూర బదల
0: గారే గారే
1: యా అమ్మక బట్ట
0: గారే గారే
1: యా సూర కి దరది యా సూర ఇన్నాయ ఇదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలదే ఎక్క చతుర నార అమ్మ పక్కడ కరక గదే
3: మేదే మన్ కే ద్వార ఏ భూత

0: గారే గారే
1: ఏ గరబడే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక బట్ట
0: గారే గారే
1: ఏ సూరకి దరది ఏ సూర ఇన్నాయా అదు
2: ఎక్క చతుర నార అమ్మ చూడగలది ఎక్క చతుర నార అమ్మ పక్కడ కరక గదే
3: మేదే మన్నుకే త్వార ఏ భూత